This is CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia, broadcasting in more than 30 languages. The next program, Telugu Nirajanam, is in Telugu, an Indian language from South India. This is Kameshwarrao Ayala Raju, Inati Telugu Nirajanam broadcaster, ante Telugu Nirajanam Saradi Bhavadiyudu Kameswarrao Ayala Raju. Ee karyakramamlo meeku bhakti geetalu ante devotional songs vinipistanu. Danito patu aadhyatmika vishayalu ante spiritual matters mariyu vedanta paramainatuvanti vishayalu అంటే ఫిలసాఫికల్ మ్యాటర్స్ గురించి చెప్తాను. ఒక గంట సేపు నా మాటలు వింటూ నాతో గడుపుతున్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్. ఇక ఈనాటి కార్యక్రమాన్ని ఒక భక్తి గీతంతో ప్రారంభిస్తున్నాను.

మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన ఓయమ్మ ఇంకా ఎలా తీయగా ఆలపించింది శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం. అజ్ఞాన ఆధిపత్యం. శ్రీ ఆనందసాయి స్వామి గారు ఈనాడు అంతర్యామి విభాగంలో ప్రచురించింది మీకు వినిపిస్తున్నాను. ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకుని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెతికేవాళ్ళు కూడా అజ్ఞానం వలలో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరు తెన్నులు చూస్తుంటే శ్రీరాముణ్ణి అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కుబ్జ అనే సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశువును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు జ్ఞానాన్ని అజ్ఞానం కనపడకుండా చేస్తోంది. అజ్ఞానమే జ్ఞానమన్న భ్రమను కలిగిస్తోంది. మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరం. అహంకారపూరిత జ్ఞానము అజ్ఞానమే. ఇది వినాశనానికి హేతువు. ఇది అజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి మాట్లాడుతున్నామని పండితులుగా చలామణి అయ్యేవారు తెలుసుకోలేరు. వీళ్ళు భగవద్గీత చెప్పిన పండితులు కారు. అజ్ఞానం కబంధహస్తాల్లో చిక్కుకొని ప్రపంచమే విలవెల్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం యుగధర్మాలు, కాలం, ప్రకృతి, ఈ రెండు అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. వీటికి సూత్రధారి మాయ. ఆ మాయ శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటుంది. మనం మాయ వశమై ఉంటాము. ఇదొక విష వలయం. అజ్ఞానం ఆనందం కలిగిస్తూ ఉన్నా ఏ పుణ్యాత్ముడికో దీని మోసం బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి కలిగి జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కానీ అంత తేలిగ్గా అజ్ఞానం పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుణ్ణి చెయ్యడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదే నిజమైన జ్ఞానం. అజ్ఞానం మధ్యలో బతుకుతూ ఉండగా జ్ఞానోదయం కావడమే విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు, ఈ అజ్ఞాన ప్రపంచంలో బురదలో పద్మంలా వికసించాను అని. అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చీకటిలో ఉన్నా సూర్యుడి వైపు మొహం తిప్పుకొని వెలుగు మన మీద పడేటట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకురారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు తండ్రి అజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడుగా తెలుసుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి, ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి అవే జీవన గమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బతుకుతుంటే దానికి కారణం అజ్ఞానమని తెలుసుకోవాలి. వినయంగా
నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి. 50 ఏళ్ల నుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకురావాలంటే 50 ఏళ్ళు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు, లేదా ఒక చిన్న దీప కళిక వెలిగించి చాలు, వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది. అదండి అజ్ఞాన ఆధిపత్యం అని శ్రీ ఆనందసాయి స్వామి గారు చెప్పినటువంటి చక్కటి ఉపదేశం. అజ్ఞానానికి జ్ఞానానికి తేడా మనం తెలుసుకోవాలి. అజ్ఞానం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షణ నుంచి బయటపడి జ్ఞానం చెంతకు మనం చేరాలి.

You are listening to Telugu Nirajanam on CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia. Presented by Kameswar Rao Ayala Raju. Meeru Kameswar Rao Ayala Raju samarpistunna Telugu Nirajanam karyakramam Canberra, ACT, Australia vari CMS Radio 91.1 FM తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు నీరాజనం కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు వినగలరు. తెలుగు నీరాజనం కార్యక్రమం గురించి మీ బంధుమిత్రులకు చెప్పగలరు. ఇక ఈనాటి తెలుగు నీరాజనం కార్యక్రమంలో ముందుకు వెళదాము.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఆలపిస్తున్నది కీర్తిశేషులు నూకల చిన సత్యనారాయణ గారు.

తెలుగు తరంగిణి కార్యక్రమం సిబిఎఫ్ అంటే కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వారు సపోర్ట్ చేస్తున్నారు. వారి సపోర్ట్ వల్లే మేము తెలుగు తరంగిణి కార్యక్రమాన్ని మీకు సమర్పించగలుగుతున్నాము. కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ మీరు సపోర్ట్ చేయండి. కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వారి వెబ్సైటు www.cbf.com.au. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరు లేని పొలిమేర మధురంగా ఆలపిస్తున్నది శ్రీ కల్లూరి మురళీకృష్ణ.

You are listening to Telugu Nirajanam on CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia. Presented by Kameswar Rao Ayala Raju. Meeru Kameswar Rao Ayala Raju samarpistunna Telugu Nirajanam karyakramam Canberra, ACT, Australia vari CMS Radio 91.1 FM తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు నీరాజనం కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు వినగలరు. తెలుగు నీరాజనం కార్యక్రమం గురించి మీ బంధుమిత్రులకు చెప్పగలరు. ఇక ఈనాటి తెలుగు నీరాజనం కార్యక్రమంలో ముందుకు వెళదాము. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరేగవయ్య శ్రీ వెంకటేశ్వర వీణుల విందుగా పాడుతున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

एसीटी कैनबरा सीएमएस रेडियो 91.1 एफएम वारी तेलुगु रेडियो प्रोग्राम्स अंटे कार्यक्रमाल विवरालु प्रति बुधवार रात्रि 7 गंटल नुंडी 8 गंटल वरकु मरियु आदिवार मध्याह्न 3 गंटल नुंडी 4 गंटल वरकु तेलुगु तरंगिणी कार्यक्रम विनगलरु प्रति शनिवार ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు తెలుగు నీరాజనం ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ మరియు వేదాంతపరమైన అంటే ఫిలాసాఫికల్ విషయాలతో వినగలరు. ఏసిటి కాన్బరా సిఎంఎస్ రేడియో వారి తెలుగు ప్రోగ్రామ్స్ అంటే తెలుగు కార్యక్రమాల గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పగలరు. ప్లీజ్ ఇన్ఫార్మ్ మరియు వినిపించండి సిఎంఎస్ రేడియో వారి తెలుగు తరంగిణి తెలుగు కార్యక్రమాలు. ప్లీజ్ ప్లే ఫర్ దెమ్. తెలుగు తరంగిణి కొత్త బ్రాడ్కాస్టర్స్ కొరకు ఎదురు చూస్తున్నది. అనుభవం అక్కర్లేదు, మేము మీకు పూర్తి ట్రైనింగ్ ఇచ్చేదము. ఆలస్యం చేయక వెంటనే తెలుగు తరంగిణికి ఈమెయిల్ చేయగలరు. తెలుగు తరంగిణి ఈమెయిల్ అడ్రస్ తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. ఆ ఈమెయిల్ మరొక్కసారి మీకోసం, తెలుగు తరంగిణి 91.1fm@gmail.com లేదా +61408605655కు ఫోన్ చేసి తెలుగు తరంగిణి కోఆర్డినేటర్ను సంప్రదించండి. ఆ మొబైల్ నెంబరు మరొక్కసారి మీకోసం, +61408605650.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన అవునయ్యా జానదే జానడవు పాడుతున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

You are listening to Telugu Nirajanam on CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia. Presented by Kameswar Rao Ayala Raju. Meeru Kameswar Rao Ayala Raju samarpistunna Telugu Nirajanam karyakramam Canberra, ACT, Australia vari CMS Radio 91.1 FM తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు నీరాజనం కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు వినగలరు. తెలుగు నీరాజనం కార్యక్రమం గురించి మీ బంధుమిత్రులకు చెప్పగలరు. ఇక ఈనాటి తెలుగు నీరాజనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాము.

ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షికలో నటి పాయల్ రోహత్గీ యొక్క అభిప్రాయం మీకు వినిపించదలిచాను. దీనిని ఆమె చాలా సంవత్సరాల క్రిందట స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో రాశారు. వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఈరోజు నేను నటి పాయల్ రోహత్గీ యొక్క అభిప్రాయం భగవంతుని గురించి మీకు వినిపించదలిచాను. వినండి. దీనిని ఆమె స్వాతి సపరివార పత్రికలో మొదటి పేజీలో మై గాడ్ అన్న శీర్షికలో రాశారు. సర్వేశ్వరుడు సర్వవేళ సర్వజీవులలో కనిపిస్తాడు. అమాయకత్వంతో కూడిన పసిపిల్లల చిరునవ్వులలో దేవుడు కనిపిస్తాడు. మనం చేపట్టిన వృత్తిలో భగవంతుని దర్శించగలం. ఇతరులకు మేలు చేసినప్పుడు, ఇతరులు మనకు మేలు చేసినప్పుడు దేవుని చల్లని చూపులు మన మీద పడతాయి. మనం చేసే ప్రతి పనిని ఆనందిస్తూ చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. చేసిన మేలు గురించి 10 మందికి చెప్పకూడదు. అవతల వారు గుర్తించినా గుర్తించకపోయినా నా సేవా విధానం మర్చిపోవద్దు. ఇది నా తల్లిదండ్రులు నాకు బాల్యం నుండి అందించిన సందేశం. అలాంటి సందేశం అనుసరించే నాలాంటి దానికి ఇతరత్రా ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఇబ్బందులు కలిగినా వాటి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అన్నింటినీ ఆయనే చూసుకుంటాడన్న ఆత్మవిశ్వాసం సడలకుండా చూస్తే చాలు. ఆధ్యాత్మిక బాట అందరికీ అవసరమే. అది చూపించే తగిన గురువు లభించటం ఒక అదృష్టం. జీవితంలో ఒడిదుడుకులను అంగీకరించి అన్నింటినీ ఏకదృష్టితో చూడగలిగితే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళగలిగినట్టే. మనల్ని ఆ స్థితికి తీసుకెళ్లేందుకు తగిన వ్యక్తి అవసరం. అది తల్లిదండ్రులా, గురువా, భర్త అనేది వేరు. ఒకరు తగిన తోడు అవసరమనేది గుర్తించాలి. భగవంతుని మీద విశ్వాసం ఏర్పడాలంటే మానసిక ప్రశాంతత అవసరం. ఎవరు మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంటారో వారికి భగవంతుడి అండ ఉంటుంది. భగవంతుడు తమ వెంట ఉండి నడిపిస్తున్నాడనే నమ్మకం ఈ ప్రశాంతతే ప్రసాదిస్తుంది. అదండి పాయల్ రోహత్గీ నటి యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాన్ని మాకు తెలిపిన దానిని తెలుగు తరంగిణి శ్రోతలతో పంచుకుంటాము. తప్పక భగవంతుని గురించి మీ అభిప్రాయం మాకు తెలుపుతారు కదూ. పాయల్ రోహత్గీ గురించి ఇంటర్నెట్ నుంచి నేను సేకరించిన వివరాలు మీకోసం. ఆమె 1978లో జన్మించారు హైదరాబాద్ నగరంలో. కంప్యూటర్ ఇంజనీరింగ్గా పట్టభద్రురాలు అయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పేజెంట్గా ప్రారంభించి మిస్ టూరిజం వరల్డ్లో మిస్ ఇండియా టూరిజంగా రిప్రజెంట్ చేశారు. రోహత్గీ
పలు బ్రాండ్స్కి మోడల్గా పనిచేసింది. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించారు. తదుపరి టీవీ ప్రపంచంలోకి అడుగిడినదట. అంతేగాక స్టేజ్ ప్రదర్శనలో పాల్గొన్నదట. 2022లో రెజ్లర్ సంగ్రామ్ సింగ్ను వివాహమాడారు. ఆమె జీవితంలో పలు వివాదాత్మక సంఘటనలు చోటు చేసుకున్నవని ఇంటర్నెట్లో చదివాను.

మరికొద్ది సేపట్లో తెలుగు నీరాజనం మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఒక గంట సేపు నేను వినిపించిన పాటలు వింటూ, నేను చెప్పిన మాటలు ఆస్వాదిస్తూ నాతో గడిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఈనాటి కార్యక్రమం గురించి మీ అన్ని రకాల కామెంట్స్ తెలుపవలసిన మా ఈమెయిల్ చిరునామా, అంటే అడ్రస్ తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. ఆ ఈమెయిల్ అడ్రస్ మరొక్కసారి మీకోసం, తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. మీ కామెంట్స్ని తెలుగు తరంగిణి ఫేస్బుక్ ద్వారా కూడా తెలియచేయగలరు. ఈనాటి ఆఖరి అంశం, అంటే ఐటెం, మీ ముందు ఉంచుతూ వచ్చే వారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది భవధీయుడు కామేశ్వరరావు అయ్యల రాజు. సెలవు. మీరు వినబోయే అన్నమాచారి సంకీర్తన ఊరపో మెరుపో ఒయ్యారమో తీయగా పాడుతున్నది శ్రీమతి ఎస్పి శైలజ.